0: ఇళ్ళకు వరదన టెక్స్టైల్స్.
1: ఎక్సైట్ గన్న లక్కకి చార్జ్ కరగన్న ఎక్సైట్ బ్యాటరీ వెళ్ళదీకేన వారంటీకి యాక్టివేట్ కర సామ సత్యకమ అంగల్ పనాస్ పాయ ఎల్ఈడి టీవీ ఎక దినా గన్న
2: అసీమాంతిక అవకాశ ఎక అపూర్వత్వ అక్తి దిన్న శ్రీలంకావే అనర్గతమ నిమావే విశాలతమ ప్రమాణే పోసిలేన్ టైల్ ఎకతువ మెజెస్టికా లంకా టైల్స్
3: ఫినిషింగ్ వహలక్లేస కలర్ ఆఫ్ ఫ్లో వెజబెనా
1: సిట్ పెదగని కల్ పవతి అవలక్షణ నోవి ఓయా త్వాలెట వర్షి వెన్న ఫినిషింగ్ వహలక్నాం కలర్ ఆఫ్ తమై
4: ఉపంది.